0: గారే గారే
1: గరపడే
0: గారే గారే
1: సూరపదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: సూరకి తరది ఇన్నాయో
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలది.

0: గారే గారే
1: గారే
0: గారే గారే
1: గారే
0: గారే
1: గారే గారే ఇన్నాయా
2: ఎక చతుర నార అమ